ప్రీతి ఇంక మోకడి కల్పైనారు ఇని అజే అజిక్ల నింపు పుట్ట ఉందు మూలెడితి మూలెడితి అజ్జి ఊరందు మూలెడితి అజ్జి ఊరందు నడుదితినా.